పరమేశ్వరునక్క. పార్వతి, తపవన్నాచరిసువుదు నన్న భక్తన ఇష్ట, వర కొడోదు నన్నిష్ట, మధ్యదల్లి నినిగేను కష్ట ಅಂತ ಹೇಳ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಪಾರ್ವತೀದೇವಿ ಕಣ್ಣೀರ ಸುರಿಸುತ್ತ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ, ಭಕ್ತನಾದ ಬಾನಾಸುರನಿಗೆ ವರವನ್ನ.